నమస్కారం తెలుగువాణి శ్రోతలకు ఈనాటి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి అనురాధ నక్షత్రం శనివారం జూలై 25 2026వ సంవత్సరం రేడియో ఈరోజు మీరు రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్స్ తరంగాలపై ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు నీరజ నంబూరి శ్రీమతి లక్ష్మీ దంతుర్తి గారు ఈనాటి కార్యక్రమంలో ముందుగా భక్తి రంజని వార్తలు ఈ వారం ప్రశ్న ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రశంసలు వాటి ప్రభావం కానీ కొన్ని ప్రకటనలు వింటారు మా కార్యక్రమంలో వాల్ ఆఫ్ అప్రిసియేషన్ సెగ్మెంట్కి మీరు పంపిన మెసేజెస్ అందరితో పంచుకుంటాము ముందుగా భక్తి రంజని ఈ మధ్యన స్వర్గస్థులైన సుప్రసిద్ధ గాయనీమణి జానకి గారికి నివాళులు అర్పిస్తూ వారు పాడిన పాటని మీకు వినిపిస్తున్నాము సప్తగిరులపై వెలిసిన తిరుమలేశ పాట

0: ఇప్పుడు తంతుర్తి లక్ష్మి గారు వార్తల్లోని ముఖ్య అంశాలు మనకి వినిపిస్తారు.
1: తెలుగువాడి శ్రోతలకు నమస్కారం.

0: విమానాశ్రయం తగ్గుతున్న బంగారం వెండి ధరలు వైరల్ అయిన ప్రధాని మోడీ గారి ట్వీట్ మెసేజ్ వార్తల వివరంగా 9:30 మీకు అందించగలను ఇప్పుడు నీరజ్ గారు
1: ఈనాటి ప్రత్యేక కార్యక్రమం ప్రశంసలు వాటి ప్రభావం మొదలుపెట్టే ముందు మీరందరూ ఆతృతతో ఎదురు చూస్తున్న మా ఈ వారం ప్రశ్న ఇది ప్రశ్న అంటే ప్రశ్న కాదు మీరు పొందిన మర్చిపోలేని ఒక ప్రశంస అలాగే ఆ ప్రశంస మీ మీద చూపిన ప్రభావం మా శ్రోతలతో పంచుకోండి మీ ప్రత్యేక ప్రశంస అనుభూతి 9:30 మా వెబ్సైట్ www.sydneytelugu.org ద్వారా కానీ లేక మా టెలిఫోన్ నంబర్ 02-8530-1725కి కాల్ చేసి తెలియచేయగలరు టెలిఫోన్ నంబర్ ఇంకొకసారి 02-8530-1725 దీనికి సరైన సమాధానం అని లేదు కానీ మెసేజ్ చేసో లేక కాల్ చేసిన వారిలో ఒకరిని లాటరీ ద్వారా ఎన్నిక చేసి వారికి స్వాగత్ బిర్యానీ హౌస్ వెంట్వర్త్ విల్ వారి $25 టేక్అవే గిఫ్ట్ వౌచర్ అందజేస్తాము ప్రశ్న వివరం మరొకసారి మీరు పొందిన మర్చిపోలేని ఒక ప్రశంస అలాగే ఆ ప్రశంస మీ మీద చూపిన ప్రభావం మా శ్రోతలతో పంచుకోండి మీ అనుభూతి 9:30 మా వెబ్సైట్ www.sydneytelugu.org ద్వారా లేక మా టెలిఫోన్ నంబర్ 02-8530-1725కి కాల్ చేసి మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం మేము చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాము మీ అందరికీ కలిగిన మంచి ప్రశంసలు వాటి అనుభవాలు వినడానికి ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్దామా ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూసి ఈరోజు చాలా బాగున్నారు అంటే లేకపోతే మీరు చేసిన పని చాలా బాగా చేశారండి అంటే మీరు ఏమంటారు థ్యాంక్ యూ అంటారా లేక అయ్యో అదేం లేదు అంటారా లక్ష్మి
0: నువ్వేమనుకుంటున్నావు
1: కదా మనకి మన అందరికీ చాలామందికి ప్రశంసలు స్వీకరించడం కంటే ఒక ఎగ్జామ్ రాయడం ఈజీగా అనిపిస్తుంది ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడాను అలాగే అనిపిస్తుంది ప్రశంసలు అవి మనని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి మన మీద ఎలాంటి అనుభూతిని కలగజేస్తున్నాయి మనం వాటికి ఎలా రియాక్ట్ అవుతాము అసలు ఎందుకు మనకు అలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్లో చాలా మొహమాటంగా అనిపించింది లక్ష్మి అన్నట్టే అంటే దీన్ని బట్టి చూస్తుంటే చాలామంది ఇలాగే ఉంటారు అనిపిస్తుంది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ప్రియా అని ఉంది తను కొన్ని వారాల ముందర మేము ఏదో మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట మాట్లాడుకుంటుంటే తను ఏదో నన్ను అప్రిషియేట్ చేసింది ఏ నీరజ బాగా చేసావు నువ్వు అలా చేయడం కరెక్ట్ అసలు అలా అంటే అ గుడ్ ఇనిషియేటివ్ అన్నట్టుగా ఏదో ప్రశంసించింది అప్పుడు నేను వెంటనే అదేం లేదు ప్రియా నేను ఊరికినే ఏదో చేశాను అందులో ఏముంది నాకు వచ్చిందే కదా అని అలా అన్నాను అంటూ ఉన్నప్పుడు కొంచెం మొహమాట పడుతూ ఉన్నప్పుడు అప్పుడు మేము ఇద్దరం అనుకున్నాం ఏంటిది మనం ఎందుకు ఇలాగా అందుకోలేకపోతున్నాం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం మనలో ఉన్న ఇది అని అదండి మా లైట్నింగ్ మూమెంట్ ఇప్పుడు అంతేకాదు భార్యాభర్తలను తీసుకోండి వాళ్ళిద్దరి మధ్యన సంభాషణలు ఎలా అవుతుంటాయి ఒక ఎగ్జాంపుల్ జస్ట్ అందరి ఇళ్లలోనూ ఇలాగే ఉండాలని లేదు ఇది మనం కామన్గా మన తెలుగు కమ్యూనిటీ మన ఇండియన్ కమ్యూనిటీలో ఎక్కువగా జోక్ చేసుకునేవే అనుకోండి ఎవరు అఫెన్స్ తీసుకోకండి ఎవరిని ఉద్దేశించి కాదు ఎప్పుడైనా భార్య భర్తని నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే అదొక రకంగా భర్త వెంటనే అమ్మో ఇదేం వేస్తుంది మనకి ఏమన్నా ఈరోజు ఏమన్నా నెక్లెస్ కావాలా డైమండ్ నెక్లెస్ కావాలా ఏమన్నా మనకి మనం ఏమన్నా కొనిపించాలా అని కొంపతీసి ఏమన్నా పెద్ద బ్యాండ్ వేస్తుందా ఏంటి అని వాళ్ళ మైండ్లో ఆలోచనలు అలా పరిపరి విధాలుగా వెళ్తాయి అది చెప్పుకోవడానికి మనకి బాగానే అనిపించినా హాస్యంగా అనిపిస్తుంది కానీ ఇందులో ఒక మానసిక కోణం ఉంది కొంతమంది ప్రశంసలను నిజంగా నమ్మలేరు వెంటనే మన మెదడులో అనుమానాలు ఎందుకు మొదలవుతాయి ఇవాళ ఎందుకు ఇలాగా మాట్లాడుతున్నారు మనం నుండి ఏదైనా అవసరం ఉందా ఏంటి అని అలా ఎందుకు అవుతోంది అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మన సంస్కృతి మన సంస్కృతిలో వినయ విధేయతలకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మన పెద్దవాళ్ళు కూడా మనల్ని చిన్నప్పటి నుంచి అలాగే పెంచుతారు ప్రశంసలకి ఎక్కువగా ఎగిరెగిరి పడకు స్టే గ్రౌండెడ్ లేకపోతే తన గురించి పొగడ్త తనే చెప్పుకోకూడదు అంటే సెల్ఫ్గా డబ్బా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు అనుకుంటారేమో అని ఒక ఇది ఎక్కువ పొగడ్తలు వింటే తల తిరుగుతుంది లేకపోతే కొంచెం పొగరెక్కుతుంది అని వినయం మనిషికి ఆభరణం ఇలాగా లేకపోతే తల వంచితే తల వంచిన చెట్టుకే పండ్లు ఎక్కువగా కాస్తాయనో అలా అనేది మనకు అలాగ పెద్దవాళ్ళు మన బ్రెయిన్లో ఎంగ్రేన్ చేసేసారు ఇలా ఎన్నో మనం చిన్నప్పటి నుంచి వింటూ వింటూ పెరిగాం సో దానివలన ఏమవుతుందంటే ఇది మనలో వినయం అనుకువ మంచి సంస్కారానికి పెంచడానికి పెద్దలు చెప్పిన విలువైన బోధనలు కానీ కొన్నిసార్లు ఆ బోధనలు మనని కొంచెం అతిగా మనం ఎక్కువగా తీసేసుకుంటామో ఏమో దాని ఫలితం ఏంటంటే కొంతమందికి చిన్నప్పటి నుంచి తమ గురించి గొప్పగా చెప్పుకోవడం లేదా ప్రశంస సూటిగా అంగీకరించడంలో అహంకారం కనిపిస్తుంది అని వాళ్ళకి అనుకుంటారు అందుకే ఎవరైనా మనని ప్రశంసించినప్పుడు తడబాటుతో ప్రశంసని అందుకోవడానికి సంకోచిస్తాము ఇందాక మేము అన్నామే ఎలా అనిపిస్తుంది మీరు మీరు ఎలా మీరు చాలా బాగా మాట్లాడారు అంటే
0: అయ్యో అదేం లేదండి
1: మీ వంట చాలా రుచిగా ఉంది
0: ఏదో ఈరోజు అలా కుదిరిందండి
1: మీ పిల్లల్ని చాలా బాగా పెంచారండి
0: అదంతా దేవుడి దయ
1: ఇలా ప్రశంసలను పూర్తిగా తిరస్కరించేస్తాం వినయం మనిషికి ఆభరణం ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అప్పుడప్పుడు వినయం ప్రదర్శిస్తూ వినయం కొంచెం ఎక్కువ పాళ్లలో తూగినప్పుడు మనని మనం తక్కువ చేసుకున్నట్లు కనిపిస్తుంది అసలు మాటకొస్తే వినయం వేరు తమను తాము తక్కువ చేసుకోవడం వేరు ఒకసారి ఆలోచించు ఎవరైనా నీకు బహుమతి ఇస్తే నీకు అది తిరిగి ఇచ్చేస్తావా మరి ప్రశంస కూడా ఒక బహుమతే కదా అయితే దాన్ని ఎందుకు తిరిగి ఇస్తున్నాం వింటున్న శ్రోతలు ఒకసారి ఆలోచించండి ఈలోపు ఒక మంచి పాట విందాం

0: Ցոտելքի ոքա վիգնապտի ఇందాక మైకిల్ పంచేలేదు మా స్టూడియోలో ఎందుకో మైకిల్ గెస్ట్ మైకిల్ కనెక్ట్ అయ్యలేదు సో ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి వార్తలు వినిపించలేదంట ఇంకొకసారి వార్తలు ముఖ్య అంశాలు
1: తెలుగువాణి శ్రోతలకు నమస్కారం మీకు వార్తలు అందిస్తున్నది దంతుర్తి లక్ష్మి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు విద్యార్థుల ఆందోళన ఘర్షణ లాఠీచార్జీ ఉద్రిక్తలతో దేశ రాజధానిలో కలవరం నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ స్కై రూట్ చరిత్ర పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు 10 కోట్ల జరిమానా బిల్లు క్యాబినెట్కి ఆగస్టు 1న ప్రధాని చేతుల మీద ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయం తగ్గుతున్న బంగారం వెండి ధరలు వైరలైన ప్రధాని మోడీ గారి ట్వీట్ మెసేజ్ వార్తలు వివరంగా 9:30 మీకు అందించగలను నీరజ
0: మీరు వింటున్నారు తెలుగువాణి కార్యక్రమం రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్స్ తరంగాలపై ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలోకి మళ్ళా వెళ్దాము ఆ హెజిటేషన్ అని చెప్పాను కదా ఇందాక మన సంస్కృతి వలన అని మాట్లాడుకున్నాము అదే మనం పాశ్చాత్య సంస్కృతిలో ఎవరైనా యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అంటే మనం వెంటనే థ్యాంక్ యూ అంటాం అని చాలా కంఫర్టబుల్గా చెప్పేస్తూ ఉంటాం వాళ్ళు అదే కంఫర్టబుల్గా వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు కానీ మనం ఏంటంటే అయ్యో అదేం లేదే లక్ అందరూ హెల్ప్ చేశారు అందుకనే అలా అయిపోయింది అను అలాంటివన్నీ ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం అవి రెండు తప్పు కాదు ఒకటి ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది మరొకటి వినయాన్ని చూపిస్తుంది కానీ వినయం పేరుతో మనం కృషిని పూర్తిగా తక్కువ చేసుకుని చెప్పుకోవాల్సిన అవసరం లేదు పాశ్చాత్య సంస్కృతిలో పిల్లలు తల్లి భోజనం పెడితేనే చాలు థ్యాంక్ యూ మామ్ అనాలి అని నేర్పుతారు ఏది ఇచ్చినా సరే థ్యాంక్ యూ చెప్పాలి అంటారు కానీ మనకు అదేంటో వియర్డ్గా అనిపిస్తుంది మన పిల్లలకి భోజనాలు పెట్టి వాళ్ళని పెంచడం అన్నది దానికే మనం పుట్టామా దాని అది మన రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా మనం అలా ఫీల్ అయిపోయి దానికి అప్రిసియేషన్ ఎందుకు అని అనుకుంటాం కానీ అదే మనం ఇంటికి వచ్చిన గెస్టులు కూడా ఆలోచించండి వాళ్ళని కూడా అంటాం ఇది మీ ఇల్లు అనుకోండి అనేది మన సంస్కృతి దాని వలన అది చూసి చూసి మన పిల్లలు కూడా వాళ్ళు కూడాను మనలాగే నేర్చుకుంటారు వాళ్ళు మాటలు మాత్రమే కాదు మన ప్రతి స్పందనలు కూడా నేర్చుకుంటారు వినయం అంటే నేను గొప్పవాడిని అని చెప్పుకోవడం కాదు లేక నేను ఏమీ కాదు అని చెప్పుకోవడం కాదు అంత ఎక్స్ట్రీమ్స్ కాదు నిజమైన వినయం అంటే నేను కష్టపడ్డాను నేను ప్రశంసకు అర్హురాలిని అని అనుకోవడం అని గౌరవంగా చెప్పగలగడం ప్రశంస అనేది కేవలం మాటలతోనే కాదు మన చర్యలు హావభావాలు సమయం ప్రవర్తన ద్వారా కూడా వ్యక్తమవుతుంది మనం ప్రశంసని భాషతో సంబంధం లేకుండా తెలియచేయవచ్చు ప్రపంచంలోని అందరికీ అర్థమయ్యే ప్రశంసా పద్ధతులు మాట్లాడకుండా కూడా చెప్పవచ్చు తెలుసా అంటే దాన్ని నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటారు అవేమిటంటే మనం చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటాము వాట్సాప్ ఇలాంటి సోషల్ మీడియా దాంట్లో ఏం చేస్తాం మాటి మాటికి థమ్స్అప్ అంటే ఒక అక్నాలెడ్జ్మెంట్ కింద చెప్తున్నాం ఒక్కొక్కసారి యా ష్యూర్ అని ఒక అప్రిషియేషన్ కింద బాగా చేసావు అని ఆ ఇమోటికాన్స్ యూజ్ చేస్తూ ఉంటాము అవి కూడా ఒక రకమైన అప్రిసియేషన్సే అన్నీ నోటుతోనే చెప్పక్కర్లేదు సైగలతో చెప్పచ్చు లేకపోతే చప్పట్లు కొట్టి చెప్పచ్చు చప్పట్లు అన్నది మనం అది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక ప్రోగ్రామ్ ఏదైనా బాగుంది అంటే వెంటనే గట్టిగా చప్పట్లు కొట్టేస్తాం అటువైపు ఆ రిసీవ్ చేసుకునే వాళ్ళకి ఆ స్టేజ్ మీద వాళ్ళకు ఎవరికైతే చప్పట్లు ఉద్దేశించి చెప్పామో వాళ్ళకి వెంటనే తెలిసిపోతుంది వాళ్ళు చాలా బాగా చేశారు అందుకనే జనాలకి నచ్చింది ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు అని ఆ రియాక్షన్ వాళ్ళకు కూడాను ఒక అప్రిసియేషన్ కింద కనిపించి వినేవాళ్ళకి మంచి ఫీలింగ్ వస్తుంది యాక్చువల్గా చప్పట్లు కొడతాయట అదొక కైండ్ ఆఫ్ సౌండ్ థెరపీ కూడా సో రెండు సైడ్స్ బాగుంటుంది చాలా బాగా అనిపిస్తుంది అప్రిషియేషన్ చేయించుకున్న వాళ్ళు చేసిన వాళ్ళకు కూడాను ఇట్స్ ఎ పాజిటివ్ వైబ్ మనం తల వంచి నమస్కరిస్తాం అది కూడా ఒక రకమైన రెస్పెక్ట్ అది కూడా వాళ్ళకి కృతజ్ఞత ప్రశంసకు సంకేతం నమస్తే అంటాము నమస్తే ఏంటి ఇది కోవిడ్ తర్వాత అయితే చాలా పాపులర్ అయిపోయింది మనకి గౌరవంగా మనము భారతీయ సంస్కృతిలో గౌరవానికి అది ఒక సింబల్ కానీ అది కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ షేక్ కూడా కాదు అని నమస్తే అంటాము అంటే ఇట్స్ అ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ మనం రకరకాలుగా ప్రశంసించుకుంటూ ఉంటాము స్టేజ్ మీద అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ ఇస్తారు లేకపోతేనేమో పూల దండలు ఇస్తారు మనం ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు పూల గుత్తు ఇస్తాము అవన్నీ కూడా ఒక రకమైన నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఫార్ అప్రిసియేషన్స్ ఎంత దూరంగా ఉన్న మాట వినిపించకపోయినా కూడా ఒక నవ్వు చిన్న చిరునవ్వు నవ్వినా కూడా చాలు మన సంతోషం ప్రశంస తెలియచేయడానికి నాన్ వెర్బల్ చర్యలు కూడా మెదడులో డోపమైన్ అనే లేకపోతే ఆక్సిటిసిన్ అనే వంటి సంతోషం మరియు సామాజిక అనుబంధ రసాయనాలు విడుదల చేస్తాయట సో చిరునవ్వు నవ్వినప్పుడు అటువైపు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఇటువైపు తీసుకున్న వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అందరం సంతోషంగా ఉండడానికి పాజిటివిటీ స్ప్రెడ్ చేయడానికి ఒక రకమైన మంచి ప్రయత్నం అది కొన్నిసార్లు కొంతమంది ఎదుటి వాళ్ళని ప్రశంసించడానికి కొంచెం హెజిటేషన్ చేస్తారు అయ్యో చెయ్యొచ్చా లేదా అన్నది ప్రశంస కావాలి అని కోరుకొని వాళ్ళు ఎవ్వరూ ఉండరు బయటికి ఎక్స్ప్రెసింగ్ డిఫరెంట్గా చేస్తారు కానీ ప్రశంసలు మన మనసుని ఉల్లాసపరుస్తాయి అభివృద్ధికి దోహదపడతాయి ఏ వయసులో ఉన్నా ఏ దశలో ఉన్నా చిన్నపాటి ప్రశంస కోరుకొని వారు బహుశా ఎవ్వరూ ఉండరు ఎదుటి వ్యక్తిలో మంచిని గుర్తించి ప్రశంసించే గుణం అందరికీ ఉండదు సో ఈరోజు నుంచి ఎవరైనా ప్రశంసలు మీకు ప్రశంసిస్తూ ఉంటే థ్యాంక్ యూ చెప్పండి చిరునవ్వు చెప్పండి అంతలో ఇది ఎట్లా అంటే మనం అన్న మాటకి ఎదుటి వాళ్ళు చిరునవ్వు నవ్వితే మనకి కూడా ఆహ్లాదంగా అనిపిస్తుంది కదా ఒకళ్ళనొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్నట్టే కదా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం సరే ఇప్పుడు కొంచెం సేపట్లో ఇప్పుడు ఒక పాట విందామా

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు
1: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
2: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ నెగటివ్ గేరింగ్ ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02989378777 లేదా 04133627975 పై సంప్రదించండి Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Teluguvani on Radio 2 Triple O FM 98.5.
0: Meeru ee naati Teluguvani karyakramanni Radio 2 Triple O FM 98.5 MHz tarangalapai vintunnaru. ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్దామండి. లక్ష్మి, నీకు వచ్చిన ఒక మంచి ప్రశంస గురించి మాకు షేర్ చేసుకుంటావా? ఆ ప్రశంస ఇచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది?
3: నాకు జీవితంలో రెండు మంచి ప్రశంసలు ఉన్నాయి. నేను న్యూజిలాండ్ వచ్చిన కొత్తల్లో చదువు మొదలెట్టే ముందర చాలా భయంగా ఉన్నాను ఇంగ్లీష్లో ఎలా చదువుతానని. రవి, నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు చాలా ధైర్యమైన దాన్ని, నువ్వు చదవగలవు, నేనున్నా నీ వెనకాల అని నిజంగా నన్ను నుంచోబెట్టి చదివించారు. 9 సబ్జెక్టులు ఏ ప్లస్ ఏ మైనస్లతో చదివాను. నిజంగా ఆయన ప్రశంసే నన్ను ముందుకు నడిపించింది అనుకుంటా. రెండోది, మా నాన్నగారు చాలా మంచి డ్రైవర్, అందరూ చెప్పుకునేవారు అన్నమాట. ఆయన ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఆయనకి నేను కారు నడిపితే ఆయన నన్ను మెచ్చుకున్నారు, చాలా బాగా డ్రైవ్ చేస్తున్నావే అమ్మాయి అని. అండ్ ఇండియా వెళ్ళాక అందరికీ చెప్పాట, కాశీ చాలా బాగా చేస్తోంది, చాలా బాగుంది దాని ఆ రోడ్లకి ఏంటి, దాని డ్రైవింగ్ అది ఎంత నచ్చిందో నాకు అని చెప్పాట. ఆ రెండు నేను ఎప్పటికీ గుర్తుంచుకునేవి. నాకు వెంట వెంటనే చెప్తుంటే కూడా నాకు మంచి ఫీలింగ్ వస్తుంది. నిజం ఆ ప్రశంస మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది
0: కదా. అది తలుచుకున్నప్పుడల్లా మనలో వచ్చే ఫీలింగ్ ఇంకా బాగా అనిపిస్తుంది కదా. అలాంటి అప్రిసియేషన్ అది మన లైఫ్లో, ఆడవాళ్ళ లైఫ్లో మెయిన్ హస్బెండ్ తండ్రి, వాళ్ళు ఇద్దరు దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్స్, మంచి అప్రిసియేషన్ వస్తాయి, ఇంకేం కావాలి? అది చాలు. ఐ మీన్ యూ కెన్ ఫైట్ ద వరల్డ్.
3: ఎస్, అది నిజం. వాళ్ళిద్దరు ఉన్నారు.
0: వెరీ నైస్, థ్యాంక్ యూ లక్ష్మి. ఇప్పుడు ఈ సైకాలజీ ఆఫ్ కాంప్లిమెంట్స్ అని ఒక టాపిక్ ఉంది. అదేంటంటే ఎందుకు మనం ఇలా చేస్తున్నాము, దాని రీజనింగ్ సైంటిఫిక్గా ఇచ్చారనమాట. కొంచెం దానిపైన కూడా కొంచెం ఒక చూపిద్దాము. మనం యాక్చువల్గా సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే మన గురించి మనం, ఉదాహరణకు మీరు మీ గురించి నేను అంత గొప్పవాడిని కాదు అనుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి మీరు తెలివైన వారు అంటే మెదడులో ఒక చిన్న గందరగోళం మొదలవుతుంది. ఈ రెండు ఆలోచనలకి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి, దాన్ని కాగ్నిటివ్ డిసనెన్స్ అంటారు. అంటే మన నమ్మకాలు, విలువలు లేదా ఆలోచనలు మన చర్యలకు విరుద్ధంగా ఉన్నప్పుడు కలిగే ఒక మానసిక ఒత్తిడి లేక ఆ అసౌకర్యం ఆ వ్యక్తిని నిజంగా కొన్ని సిద్ధాంతాలు ఉండి దానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుందంట మన బ్రెయిన్లో. 1957లో సైకాలజిస్ట్ లియాన్ ఫెస్టింగర్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనివల్ల ప్రశంసలను తిరస్కరించడం, మెచ్చుకున్న వారిని శంకించడం, మీ స్వీయ భావనను మార్చుకోవడం అనేవి జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్. లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తక్కువ ఆత్మవిశ్వాసం వలన కూడా అవుతుంది యాక్చువల్గా చెప్పాలంటే కాగ్నేటివ్ డిసనెన్స్ లో సెల్ఫ్ ఎస్టీము రెండు ఇంచుమించు ఒకటే రకంగా ఉన్నాయేమో అనిపిస్తుంది కానీ కాగ్నేటివ్ డిసనెన్స్ అనేది అది ఒక టెంపరీ ఇదన్నమాట టెంపరీ మానసిక అసంతృప్తి తాత్కాలికమైన ఒక ఫీలింగ్ అది కానీ లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అది చాలా ఏళ్ల నుంచి వచ్చినది అది అదొక అది దీర్ఘకాలిక ప్రతికూల భావన ఈ రెండిటికీను ఈ రెండిటి మధ్య ఆ చిన్న డిఫరెన్సే ఉంటుంది కానీ అది మనలో ఉంది మనం దాన్ని ఎలా మార్చుకోవాలి అన్నది ఒకప్పుడు తెలియకుండా జరిగా ఇప్పుడు తెలిసింది కదా తెలిసినప్పుడు దాన్ని ఎలా మార్చుకోవాలి అదొకటి మనం అందరం ఒక చిన్న ప్రయత్నం చేయొచ్చు ఎవరైనా ఈసారి మిమ్మల్ని అడిగినప్పుడు లక్ వలన కాదు నేను ఎఫర్ట్ పెట్టాను నా కృషి వలన కూడా వచ్చింది అని మనసులో అనుకోండి థ్యాంక్ యూ చెప్పండి ఒక్కొక్కసారి స్పాట్ లైట్ ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఒక పెళ్ళికో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరైనా చూసి ఎవరైనా మిమ్మల్ని చూసి చాలా బాగున్నారండి అంటే మనం వెంటనే అబ్బో మనసులో అనుకుంటాం బయటకు చెప్పకపోయినా అందరూ మన్నే చూస్తున్నారేమో అనుకుంటాం కానీ యాక్చువల్గా అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు పెద్దగా చూడకపోవచ్చు దానివల్ల కూడాను ఒక్కొక్కసారి మనకి ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఒక స్టడీ జరిగిందనమాట ఆ స్టడీలో ఒక స్కూల్ టీచర్ ఏం చేసిందంటే ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఒక పిల్లోడి దగ్గర నువ్వు చాలా బాగా చేస్తావు నువ్వు చేయగలవు నీకు ఆ కెపాసిటీ ఉంది అంటూ అలాగా డైలీ అనేదంట ఇంకొక స్టూడెంట్ దగ్గరేమో నువ్వేం చేయలేవు అని అనేవారంట అంటే ఆ కొన్ని నెలల తర్వాత ఆ ఫస్ట్ మొదటి విద్యార్థి నిజంగానే చాలా డెవలప్ అయ్యాడట దాన్ని పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారట ఇది ఏంటంటే మన బ్రెయిన్లో అలాగా ఒక హిప్నటైజింగ్ కింద అయిపోతుంది నువ్వు చేయగలవు నువ్వు చేయగలవు అంటే పాజిటివిటీ డెవలప్ అవుతుంది మనలో గ్రోత్ అనేది ఒకటి ఉంటుంది యాక్చువల్గా ఈ విషయం చెప్తుంటే మన హిస్టరీలో అంటే మన పౌరాణికంలో మనకి తెలిసినది ఒకటి ఉంది మన హనుమంతుడు నాకైతే హనుమంతుడు బాగా గుర్తొస్తాడు లక్ష్మి నీకే నువ్వు బాగా చెప్తావు ఇలాంటివి నువ్వేమనుకుంటున్నావు దీని గురించి
3: అంటే హనుమంతుడికి అది శాపం కింద ఇచ్చారు ఎందుకంటే చిన్నప్పుడు బాగా అల్లరి చేస్తూ ఉన్న సామర్థ్యాన్ని అనవసరమైన వాటికి ఉపయోగిస్తున్నారని తాత్కాలికంగా మర్చిపోయేలా చేశారు అది కూడా ఆ శాపానికి విరుగుడు ఎలా చెప్పారంటే మళ్ళా నీకు గుర్తు నిన్ను ప్రశంసిస్తూ గుర్తు చేసినప్పుడు నీకు నీవన్నీ గుర్తొచ్చి మళ్ళా నీకు నీలో ఆ బలం వస్తుందని చెప్పారు అది ఒక రకంగా శాపం ఇచ్చినా మళ్ళా విరుగుడిలో కూడా ప్రశంస ఉంది అది సీతమ్మవారిని కనుక్కుంటానికి వెళ్ళినప్పుడు ఆ సముద్ర చివర కూర్చుని వీళ్ళందరూ నిరాశగా కూర్చున్నప్పుడు జాంబవంతులు వారు హనుమంతుల వారి దగ్గరికి వచ్చి హనుమంత నీలో నీకు ఇలా ఉన్నాయి శక్తులు నువ్వు మర్చిపోయావు నీకన్నీ ఉన్నాయి నువ్వు దాటగలవు నువ్వు చెయ్యగలవు నీలో చాలా బలం ఉంది 1000 ఏనుగుల బలం ఉందని అన్నీ పొగుడుతూ గుర్తు చేశారు అప్పుడు హనుమంతుల వారు లేచి నుంచి గుర్తు చేసుకుని గుర్తు చేసుకోవడం ఏమిటి ఆ ప్రశంసతో అంటే మనకు వచ్చినట్టే ఆయనకి పులకరిత వచ్చిందేమో మనకు తెలియదు కానీ దాంతోపాటు తన బలాన్ని గుర్తు చేసుకుని వెళ్ళారు సీతమ్మని చూశారు చెప్పారు యుద్ధమైంది అంతా అన్నమాట అంటే నువ్వు చెప్పినట్టుగా ప్రశంసతో కూడిన విలువను అంటే వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తు చేశారు అంటే ప్రశంస ఎలా ఉండాలి అంటే వాళ్ళలో సామర్థ్యాన్ని తట్టిలేపాలి వాళ్ళు ముందుకు వెళ్ళేలా ఉండాలి ఎప్పటికీ వాళ్ళలో అది నమ్మకాన్ని నిలిపాలి అలా ఉంటే ప్రశంస చాలా బాగుంటుంది నిజంగా జీవితాలు బాగుపడతాయి
0: థ్యాంక్ యూ లక్ష్మి బాగా చెప్పావు ఈ ఒక్క పాట చిన్న పాట విందాము చిన్న బ్రేక్

మీరు ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని రేడియో 2000 FM 98.5 MHz తరంగాలపై వింటున్నారు. మీ అనుభూతిని పంచుకోవడానికి మా కాల్ బ్యాక్ నంబర్ 02853017255కి కాల్ చేసి తెలియజేయగలరు. ఫోన్ నంబర్ ఇంకొకసారి అండి, ది టాక్ బ్యాక్ నంబర్ 02853017255. మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీ అందరి మంచి ప్రశంసలు మాతో షేర్ చేసుకోవడానికి. ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలోకి వెళ్దాము. సోషల్ మీడియాలో ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడతాం కదా, అప్పుడు 100 మంది సూపర్గా అంటారు, అంటే చాలా బాగుంది అన్నారనుకోండి. ఒక్కళ్ళు మటుకు అంత బాగోలేదు అంటే మన దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఆ ఒక్క కామెంట్ మీదకే ఇది, ఆ దాని మీదకే వెళ్తుంది కదా. దాన్ని నెగటివిటీ బయాస్ అని అంటారంట. మన మెదడు ప్రశంసల కంటే విమర్శలను ఎక్కువగా గుర్తించుకుంటుంది. స్థుతులకు పొంగిపోకు, నిందలకు కుంగిపోకు, రెండింటిని సమభావంతో స్వీకరించడమే వ్యక్తిత్వం పరిపక్వత చెందుతుంది. మెదడులో ఏం జరుగుతుందంటే, ఎవరైనా మనని ప్రశంసించినప్పుడు ఆ ఇందాక అన్నాను కదా డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది అని, అది తిరుగులేని సాటిలేని హార్మోన్. మనం నెగటివిటీ కన్నా పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తే అది అందరిలోనూ అది అందరిలోనూ వస్తుంది. ఆ రసాయనం విడుదలయ్యి మనకి చాలా ఉత్తేజంగా అనిపిస్తుంది. అది దానివలన మనసుకి శరీరానికి రెండిటికి చాలా బాగా అనిపిస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. అందుకే ఎటువంటి వారికైనా ప్రశంస అనేది చాలా ప్రధానం. అదొక పులకరింపుగా అనిపిస్తుంది ఎవరైనా మనకి చెప్పినప్పుడు. ఒక్కొక్కసారి కళ్ళల్లో కళ్ళు తడవుతాయి, అంటే లైట్గా ఇమోషనల్గా ఒక టీయరీ ఇది వస్తుంది. అంటే అంత బాగా ఇంపాక్ట్ అయ్యింది అని, ఆ హార్మోన్ రిలీజ్ అంత బాగా ఇంపాక్ట్ అయ్యింది అని. అది చాక్లెట్ల కంటే తీయగా ఉంటుంది, కిచడీ కంటే పోషకాహారం. అంటే ఇప్పుడు మనం అందరం ప్రోటీన్ ప్రోటీన్ ఉంటున్నాం కదా, దానికన్నా కూడా మంచిది. మరి వాటికంటే శక్తినిచ్చేది ఇంత చిన్న పనితో అవుతుంది అంటే అది ఎందుకు మనం చెయ్యకూడదు? ఆ నిజమైన పొగడ్త మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అన్నప్పుడు మనం చిన్నప్పుడు టీచర్ వెరీ గుడ్ అంటే మళ్ళా వెళ్ళి ఇంకా బాగా చదివేవాళ్ళం కదా, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, అలాగే అన్నమాట. ఆ పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. జీవితంలో ఎంత డబ్బు సంపాదించామో అన్నది కాదు, అది గుర్తుండదు. కానీ మనకి ఎవరైనా ఒక చెప్పిన మంచి మాట, ఆ నిజమైన ప్రశంస జీవితాంతం గుర్తుండిపోతుంది. ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం అది ఎవరి జీవితాన్నైనా మార్చేస్తుంది. దీన్ని డెవలప్మెంట్ సైకాలజీ అంటారంట. అమెరికన్ సైకాలజిస్ట్ క్యారల్ డ్వెక్ ఆవిడ చేసిన ఒక రీసెర్చ్ ఫలితంగా ఈ గ్రోత్ ఇంపాక్ట్ అన్నది ఒకటి డెవలప్ అయింది, ఆ థియరీ డెవలప్ అయింది. అది డెవలప్మెంటల్ సైకాలజీ అని అంటారంట ఆవిడ. ఆ గ్రోత్ మైండ్ సెట్ అది ఏంటంటే, ప్రశంసలు చాలా రకాలుగా చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ప్రైజ్ అంటారు, అంటే ఆ ప్రయత్నం వాళ్ళు చేసిన దేని వలన అది సక్సెస్ అయింది అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రకంగా చేయొచ్చు. ఎవరైనా ఒక పజిల్ చేశారనుకోండి చిన్నపిల్లలు, ఆ పజిల్ పూర్తి చేయడానికి ఓ పజిల్ బాగా చేసావు అనేదానికన్నా ఆ పజిల్ పూర్తి చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు అంటే వాళ్ళ హార్డ్ వర్క్ అది రికగ్నైజ్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళల్లో ఇంకొంచెం చేయాలి అనే గ్రోత్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. మనం నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి అనుకుంటాం. అలాగే మనం పర్సనల్ ప్రైజ్ కూడా అన్నమాట, అంటే పిల్లల్లో వాళ్ళ ఒరిజినల్ క్వాలిటీస్, సహజమైన లక్షణాలు, వాళ్ళ సామర్థ్యాలు అంటే కేపబిలిటీస్ ప్రశంసించడం. నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు బాగా చేసావు అనేదానికి నువ్వు చాలా తెలివితేటల వలన చేసావు అంటే తెలివైన వాడివి అంటే వాళ్ళ క్వాలిటీ కూడా బయటకు వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, అవుట్కమ్ వాళ్ళ ఫలితం ఎలాంటి ఫలితం వచ్చింది దాని మీద ప్రశంస, ఫలిత ఆధారిత ప్రశంస. అంటే నువ్వు
ఫస్ట్ క్లాస్ రావడానికి ఒక ఏ గ్రేడ్ రావడానికి నువ్వు సాధించిన కృషి చాలా చాలా చెప్పుకోదగ్గది ఆర్ నీ నువ్వు చేయడం వలన ఈ అవుట్కమ్ వచ్చింది అని ఒక డిఫరెంట్ డిఫరెంట్ వెరీ స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి ఈ అప్రిసియేషన్స్లో కానీ దాని వలన ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మన పరిశోధనల ప్రకారం ఆ ప్రాసెస్ ప్రైజ్ ప్రక్రియ ఆధారిత ప్రశంస పొందిన పిల్లలులో గ్రోత్ మైండ్ సెట్ని ఎక్కువగా అభివృద్ధి చేసుకున్నారు అని చాలా ఆ రీసెర్చ్లో తెలిసింది అలాగే ఒక సవాల్ ఎదురైనప్పుడు వాళ్ళకి ఆ రెసిలియన్స్ అన్నది బిల్డ్ చేయడానికి వాళ్ళకి ఎక్కువ ఆ స్థైర్యం బిల్డ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒకసారి ఏదన్నా ఏదన్నా వర్క్ అవ్వలేదంటే మనం మనకు వచ్చిన మంచి మంచి అప్రిసియేషన్స్ మన ప్రశంసలను గుర్తు చేసుకుంటే మనకి మనకే ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా ఒక చిన్న మాట ఒక చిన్న మాట ఎంత అభివృద్ధిని చేస్తుంది ఇప్పుడు మాటే మంత్రం అన్న ఒక పాట విందాము చిన్న బ్రేక్

మీరు వింటున్నారు ఈనాటి కార్యక్రమం తెలుగువాణి కార్యక్రమాన్ని రేడియో 2000 ఎఫ్ఎం 98.5 మెగాహెర్ట్స్ తరంగాలపై మీ అనుభూతి పంచుకోవడానికి మా కాల్ బ్యాక్ నంబర్కి కాల్ చేయండి నంబర్ 8530-1725 నంబర్ ఇంకొకసారి 8530-1725 ఇప్పుడు మన ప్రత్యేక కార్యక్రమంలోకి మిగిలిన భాగానికి వెళ్దాము చాలామంది మనం ప్రశంసించుకోవడాన్ని అహంకారంగా అనుకుంటారని అన్నాను కదా కానీ సైకాలజీలో దాన్ని హెల్తీ సెల్ఫ్ అప్రిసియేషన్ అంటారంట అంటే ఆ అప్రిసియేషన్ సరైన మోతాదులో చేసుకుంటే అది హెల్తీ అప్రిసియేషన్ అంటే అది మనకి మానసిక ఆరోగ్యానికి కూడా అవసరం ఉదయం అద్దంలో చూసుకుని ఈరోజు నేను నా వంతు ప్రయత్నం చేస్తాను ఐ కెన్ డూ ఇట్ ఆర్ ఐఎమ్ ప్రెటీ ఐఎమ్ బ్యూటిఫుల్ అని అనుకోవడం కూడాను అది ఒక సెల్ఫ్ అప్రిసియేషన్ మనని మోటివేట్ చేస్తుంది ఒక్కొక్కసారి ఒకళ్ళు చెప్పాలి అని కూడా వెయిట్ చేయకర్లా మనని మనమే మనలో ఉన్న పాజిటివిటీని రికగ్నైజ్ చేసుకుని ఒకసారి నెమరు వేసుకుంటే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది మన గ్రోత్ మైండ్ సెట్కి మనకి ఎవ్రీడే మనం పాజిటివిటీ చూడటానికి కూడా హెల్ప్ అవుతుంది ఇంకొకటి పరిపూర్ణత భావన వస్తుంది తమలో ఉన్న లోపాలనే ఎక్కువగా దృష్టి పెట్టేవాళ్ళు తమ బలాలను గుర్తించడం కష్టంగా భావిస్తారు అందుకే ప్రశంసను అంగీకరించకుండా ఇంకా బాగా చేయొచ్చు అని అనుకుంటారంట కానీ అలా కాకుండా మనం పర్ఫెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు కృషి చేద్దాం మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే కృషి చేస్తాం అందరినీ మనం అందరి చేత మెప్పు పొందలేము ఇప్పుడు ఒక పని చేసామంటే అందులో కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఓకే ఫైన్ నచ్చకపోతే నచ్చలేదు కానీ అది కష్టం అందరినీ మెప్పించడం కష్టం కొంతమందినైనా మెప్పిద్దాం అలాగే ఎవ్రీడే మనం మనకి కనిపించిన ఎవరిని చూసినా సరే వాళ్ళల్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది వాళ్ళల్లో మంచితనాన్నే చెప్తాము ఎందుకు నెగటివిటీని చూసుకోవడం నెగటివిటీ చూడడం వలన ఏమవుతుంది మన మైండ్ కూడా పాడవుతుంది మన మైండ్లో కూడాను ఆ నెగటివ్ థాట్సే వస్తూ ఉంటాయి అది ఎవరికి మంచిది కాదు కదా హ్యాపీగా ఉండలేము చిన్న ప్రయత్నం ఈరోజు మేము మీ అందరికీ ఈ విషయం పొగడత గురించి ప్రశంస గురించి చెప్పటం యాక్చువల్గా ఈ ప్రశంసలు మనం ఎవరు అంటే దానికి రెండు రకాలుగా ఉంటాయి ప్రశంసల్లో కూడాను ఆ ప్రశంసల్లో ఏంటంటే అది కొంచెం ఎక్కువగా కావాలని సొంత వాళ్ళ స్వంటాయి అది ఎవరికి మంచిది కాదు కదా హ్యాపీగా ఉండలేము చిన్న ప్రయత్నం ఈరోజు మేము మీ అందరికీ ఈ విషయం పొగడత గురించి ప్రశంస గురించి చెప్పటం యాక్చువల్గా ఈ ప్రశంసలు మనం ఎవరు అంటే దానికి రెండు రకాలుగా

0: తేనో అదని పొగర్తా అంటారు అది ఏంటంటే స్వార్థంతో చేసేది కాబట్టి ఇంకొకటి మనం ఏమనుకుంటామంటే బిస్కెట్ వేయడం కూడా అని అనుకుంటాము ఒక్కొక్కసారి ఏంటబ్బా వీళ్ళు బిస్కెట్ వేస్తున్నారు మనకి అని పొగడ్తా అంటే మనకి మొట్టమొదటిగా ఎవరికి ఎవరు గుర్తొస్తారు నాకైతే తెనాలి రామలింగుడు ఆ చిన్నప్పుడు విన్నాం కదా కథలు ఆ పొగడ్తలకి శ్రీకృష్ణదేవరాయలు వారే వాళ్ళే పడిపోతూ ఉంటారు అలాంటప్పుడు మనం ఎంత పొగడ్తలు మితంగా ఉంటే ప్రోత్సాహం మితిమీరితే ప్రమాదం పొగడ్తలు ప్రశంసలు పని మీద ఇంట్రెస్ట్ని కలగజేస్తాయి కానీ కేవలం పొగడ్తల్లో మునిగిపోతే మనమే మునిగిపోతాము పొగడ్తల్ని ఎక్కడి వరకు తీసుకోవాలో అన్న విషయం మనకి తెలుసుండాలి అలా కాకపోతే ఇల్లు గుల్లవుతుందంట నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇవాళ ఈ డ్రెస్కే అందం వచ్చింది లేకపోతే నీ టాలెంట్ నీకు తెలీదు నువ్వు ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది నీ వల్ల పార్టీకే కలొచ్చేసింది అంటే వీటిని పొగడ్తా అంటారు వ్యంగంగా ఇందాక చెప్పినట్లు బిస్కెట్ వేయడం అని కూడా అంటారు పొగడ్త మనిషిని ఎంతో ఎత్తుకు ఎదిగేలాగా చేస్తుంది అదే పొగడ్త అధ పాతాళానికి తోసేయను పేస్తుంది పొగడ్తలకు లొంగిపోతే ఒక్కొక్కసారి తలకు మించిన భారాన్ని ఎత్తుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఎందుకు పొగుడుతున్నారో తెలుసుకోవాలి ఎంత గొప్ప రాజు అయినా పొగడ్తలకు పడిపోతారు కదా పూర్వకాలంలో రాజుల దగ్గర వంది మాగదులు అనేవాళ్ళు ఉండేవారట రాజులను చక్రవర్తులను పొగుడుతూ వారి వంశ వైభవాన్ని కీర్తిస్తూ ఉదయాన్ని మేల్కొలిపేవారంట ఆ వంది మాగదులు వీళ్ళు రాజుల విజయాలను గొప్పతనాన్ని సభికులకు తెలియజేసేవారంట ఆధునిక కాలంలో ఈ పదాన్ని ఏదైనా ఒక నాయకుడిని లేదా అధికారిని విపరీతంగా పొగిడేవారిని సూచించడానికి వ్యంగ్యంగా వాడుతూ ఉంటారట ఈ వంది మాగదుల గురించి లక్ష్మి వివరిస్తుంది ఒక్క మనకిప్పుడు ఈ నిలయంలో 9:03 అయిందండి ఒక చిన్న ప్రకటన వేస్తాను ప్రకటన తర్వాత మనం మన ప్రత్యేక కార్యక్రమం కంటిన్యూ చేద్దాము
1: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM.

0: నీరజ చెప్పింది కదా వందులు మాగదులు అని వంది మాగదులు అంటారు కదా అందులో వందులు అంటే వాళ్ళు పూర్వ రాజుల వంశావళిని వారి పూర్వీకుల గొప్పతనాన్ని గానం చేస్తారు గానం చేస్తూ రాజును కీర్తిస్తారు రాజు ఎప్పుడైనా పొరపాటు చేస్తే ఆ రాజు కంటే ముందు పరిపాలించిన రాజుల గొప్పతన స్తోత్రం చేస్తారు అప్పుడు రాజు అవి విని నేను అలా ఉండాలని తన తప్పులు తెలుసుకుంటాడు దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు అది చేస్తారు వందులు మాగదులు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సమయంలో పరిపాలిస్తున్న రాజునే పొగుడతారు ఇంకా ముందు వాళ్ళని ఎవరిని చెప్పడు అంటే నువ్వు వీరుడివి ధీరుడివి నువ్వు ఎంత బాగా దానాలు చేస్తున్నావు అంటూ ఈయన్నే పొగుడతారు ఏదైనా పొగడితే కాకపోతే ఒక పొగడ్తా అతని గురించి పొగుడుతూ ఒక్కొక్కసారి అది గర్వంలోకి దించుతుంది కానీ వందులన్న వాళ్ళు వీళ్ళని పొగుడుతూ ముందు వాళ్ళని కూడా పొగుడుతూ వీళ్ళని దారిలో ఉంచుతారు అంటే వాళ్ళు ఎలా నడవాలో చెప్తూ ఉంటారు సో వాళ్ళని వంది మాగదులు బాగా యూజ్ చేసుకున్నారు రాజులు కానీ ఇప్పుడిప్పుడు తగ్గిపోయిందిలేండి అవి ఎందుకంటే అవి గర్వం పెంచడానికి ఏదో పిచ్చి పనికొచ్చేవి కాదేమో అన్నాను మనం
1: కానీ చెప్పుకోవడానికి బాగుంది ఇప్పుడు ఒక పాట విందాము

ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి ట్రై చేస్తాను కాల్స్ రావట్లేదంట ఒకసారి ఇది ట్రై చేస్తాను ఈ కాలర్ ని మళ్ళీ ఈ కాల్ రిసీవ్ చేసుకోవడానికి

0: మనకి ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి హలో హలో హలో
1: పుట్టు హై సౌండ్

0: హలో కాల్ కనెక్ట్ అవ్వట్లేదు సారీ అండి మాకు ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ వస్తుంది కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకో ట్రై చేస్తున్నాను హలో ఇప్పుడు వస్తుంది హలో హలో కాల్ ఎవరండి కాల్ చేస్తున్నది హలో జయ హలో
1: నాకు మీ మాట వినపడట్లేదండి సరే మీకు నా మాట వినిపిస్తుందా
0: వినిపిస్తుందండి సారీ
1: నేను మాట్లాడతాను కానీ మీ మాట వినపడట్లేదు నాకు నా పేరు జయ ఊటుకూరు మీ ప్రోగ్రామ్ చాలా బాగుందండి నీరజ నువ్వు అండ్ దెన్ లక్ష్మి చేసే ప్రోగ్రామ్ చాలా బాగుంది ప్రశంసలు అండ్ దెన్ దాని ప్రభావం మనుషుల మీద అన్నది మీరు ఒక లెవెల్ వరకు అది మనిషి అంటే ఎదగడానికి పనిచేస్తుంది అది ఆగున అసలు చెయ్యదు నాశనం చేసేస్తుంది అన్నమాట సో నా విషయంలో నేను ఇన్స్పైర్ అయ్యింది బాగా చాలా మంది నన్ను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళందరూ నువ్వు మీ నాన్నలాగా చాలా స్ట్రాంగ్గా ఉంటావే ఏదైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలవు అని అనేవారు అనమాట సో వెన్ ఐఎమ్ ఇన్ వెరీ లో టైమ్స్ విత్ నో ఫ్యామిలీ ఇన్ దిస్ కంట్రీ అండ్ వెన్ ఐ డోంట్ నో వాట్ ఐ వాంటెడ్ టు డూ విత్ లైఫ్ టైమ్ డెసిషన్స్ అప్పటిదాకా నాలో ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది అణిగిపోయి ఉన్నది కాస్త ఐ రిమెంబర్డ్ విత్ ఫ్యూ పీపుల్ హియర్ ఆల్సో నువ్వు స్ట్రాంగ్ యూ క్యాన్ డూ ఇట్ యునో వాట్ ఎవర్ ద డెసిషన్ యూ టేక్ వీఆర్ దే ఫర్ యూ అని అటు నా ఫ్యామిలీ మెంబర్స్ వెల్ విషర్స్ చెప్పడంతో ఆ అణిగిపోయిన ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది బయటకు వచ్చి ఐ కుడ్ ఏబుల్ టు మేక్ బెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్ అనమాట సో అదేంటే ఒక్కొక్కసారి మనలో అలాగా లోపల ఉంటుంది అనమాట మన పెద్దవాళ్ళు ఎందుకంటే అతిగా పొగడరు అది మనం వేరే విధంగా తీసుకుని రాంగ్ డెసిషన్స్ లేకపోతే రాంగ్ స్టెప్స్ వేస్తామేమో అని మన పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి అట్లా చేసేవారు కాదు కానీ ఈ జనరేషన్లో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఓన్లీ యునో అప్లిఫ్టింగ్ దేర్ కిడ్స్ సమ్టైమ్స్ రీజనబుల్గా సమ్టైమ్స్ అన్రీజనబుల్గా అది కొంచెం బాధేస్తుంది అనమాట సో నా విషయంలో మాత్రము నా ఫాదర్ ఈజ్ మోస్ట్ ఇన్స్పైర్డ్ అండ్ లాట్ ఆఫ్ అదర్ ఫ్రెండ్స్ ఆల్సో త్రూ మై లైఫ్ నాకు ఇన్స్పిరేషన్ కింద అంటే వెనకాతలో వెన్నుండి లో టైమ్స్లో సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపించారు
0: థ్యాంక్ యూ సో మచ్ జయ మీన్ అది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంటే అది లైఫ్లో అఫ్కోర్స్ ఇప్పుడు అనిపిస్తుంది మర్చిపోలేని కొన్ని విషయాలు మనకి మన వెంట అలాంటి వాళ్ళు ఉండడం బట్టే మనము ముందుకు వెళ్ళగలుగుతున్నాము భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ దట్స్ వెరీ టచింగ్ అండి జయ గారి అనుభవం అలాగే అందరిలోనూ ఏదో ఒకటి ఉంటుంది మీరు కాల్ చేసి షేర్ చేసుకోలేకపోయినా ఒకసారి తలుచుకోండి మంచిది అలాంటివి మంచి విషయాలు తలుచుకుంటే మనకి ప్రతిరోజు ముందుకు వెళ్ళడానికి ఉంటుంది ఈ ప్రశంస అన్నది పెద్దవాళ్ళకు కూడా అంటే మనం చిన్నపిల్లలకే చాలా చెప్తూ ఉంటాం కదా ఇలా చేయి అలా చేయని అంటే 10 సార్లు చెప్తాం పిల్లలకి నువ్వు బాగా చేయి చేసావు ఇంకా వెరీ గుడ్ వాళ్ళు డ్రాయింగ్లు తీసుకొచ్చి చిన్నప్పుడు డ్రాయింగ్ తీసుకొచ్చిస్తే అది బాగోకపోయినా సరే మనం సూపర్గా ఉంది అంటాం అలాగే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడాను పెద్దవాళ్ళకు కూడా ఇస్తూ ఉండాలి ఇలాగా అప్రిసియేషన్స్ మనం వయసులో పెద్దవాళ్ళు మన ఇంటి దగ్గర ఉంటారు కనిపిస్తూ ఉంటారు వాళ్ళకేముంది అది వచ్చేసింది ఆరి తేరిపోయింది అనుకోవడం కాదు వాళ్ళకు కూడా ఒకసారి నువ్వు చేసింది బాగుంది అమ్మా నువ్వు చేసింది నీ చేతితో చేసిన పులిహోర ఇంకా బాగుంది లేకపోతే తాతయ్య నీ అనుభవం చెప్పండి మేము అంటే పాతకాలం వాళ్ళకేం తెలుసు అని కాదు వాళ్ళల్లో కూడా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి వాళ్ళకి అప్పుడప్పుడు అప్రిషియేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి మనము ఉన్నది, ఇంకా మన అవసరం ఉంది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. సో అది పెద్దవాళ్ళకే కాదు, పొగడ్తకి, ప్రశంసకి, వయసుకి వయసుతో సంబంధం లేదు. ఎప్పుడైనా ఎవరినైనా సరే ప్రశంసించడం అన్నది మనకు ఒక మంచి ఇది. మన ఇంట్లో కూడా అంతే, మన రిలేషన్స్ లైక్ ఇంట్లో మీ వైఫ్కో, హస్బెండ్కో, పిల్లలకో ఎక్కువ చెప్తూ ఉండండి. రోజులో ఎన్నోసార్లు చెప్పుకోవచ్చు, ఈ విషయం ఫ్రీగానే వస్తుంది కదా. అలాగే మీ వర్క్ ప్లేస్లో కూడా ఎవరైనా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తే, యా ఐవ్ డన్ వెల్, ఎస్ థ్యాంక్ యూ అని అనుకోండి. ఐమ్ హ్యాపీ ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ యూ అని అలా చెప్పండి. ఇట్స్ ఓకే అనేకండి. మీ గుర్తింపు కూడా పెరుగుతుంది అలా చెప్పుకోవడం వలన. ఇప్పుడు మనకి చాలామంది వాల్ ఆఫ్ అప్రిసియేషన్ అని ఒక సెగ్మెంట్ పెట్టాను, పంపించమని అడిగాను అనమాట చాలామందిని. వాళ్ళ అప్రిసియేషన్స్, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది అని కొంతమంది నాకు పంపించారు. వాళ్ళ అప్రిసియేషన్స్ ఇప్పుడు నేను చదువుతాను. రాజా సుకన్య గారు బర్వుడ్ నుంచి, తెలుగువాణి టీంకి అనేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం చాలా వెరైటీగా కొత్తదనంగా ఉన్నది. దైవం మానస రూపేణా అన్నారు. మా జీవితంలో ఆ దైవమే శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా గారు. పూజించే చేతుల కంటే సేవ చేసే చేతులు గొప్పవి అన్నారు. ఇతరుల కోసం ప్రార్థన చేసే భగవంతుడు తప్పక నెరవేరుస్తాడు. మన క్షేమం ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఈ పదములు మీకు నచ్చినచో స్వీకరించండి, ఏదైనా సంతోషమే. మన తెలుగు వారందరికీ అనేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. రాధా కిరణ్ గోలి ఆవిడ పంపించిన మెసేజ్ ఏంటంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ మూమెంట్ టు గివ్ అ మ్యాసివ్ షౌట్ అవుట్ టు సౌజన్య వేద. బీయింగ్ అ గ్రూప్ అడ్మిన్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ అండ్ యూ డూ అన్ అమేజింగ్ జాబ్ కీపింగ్ దిస్ స్పేస్ అలైవ్, వెల్కమింగ్ అండ్ ఎంగేజింగ్. Thank you for your dedication to bringing the Telugu community together and creating a place where we can all connect. Actually, WhatsApp lu kuda no ee madhyana chaala upayogapadutunnayi. Manam just oka social media laga kaakunda chaala mandi chaala help chesukogalugutunnaru, communities connect avutunnaru. So idi oka best example anamata. ఇలాగా వాట్సాప్ల ద్వారా కూడా వాళ్ళ ఇంపాక్ట్ అయిన వాళ్ళు, దానివలన మంచి జరిగిన వాళ్ళు, గ్రోత్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి ఇలా బయటకు వచ్చి అప్రిషియేట్ చేయడం అన్నది, అలా షౌట్అవుట్ చేయడం అన్నది, ఇట్స్ రియలీ గుడ్. యాక్చువల్లీ ఇట్స్ యాక్చువల్లీ ఎంకరేజింగ్ కూడా అన్నమాట. అలాగే సౌభాగ్య అండ్ ఆరుణ్య వాళ్ళు పంపించిన మెసేజ్, నేను ఎవరికి అప్రిషియేషన్ ఇవ్వాలా అని బాగా ఆలోచించాక నా హస్బెండ్ అరుణ్ కంటే బెటర్ పర్సన్ నా లైఫ్లో లేరు అనిపించింది. నేను ఇంట్లో ఉండి అరుణ్ చూసుకోగలుగుతున్నాను. మేమిద్దరం హ్యాపీగా టైం స్పెండ్ చేయగలుగుతున్నాము. అంటే అది ఆయన సపోర్ట్ వలన, ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ వలనే. మా కోసం కష్టపడుతూ మమ్మల్ని ఇష్టపడుతున్నందుకు మేము ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్. దట్స్ బ్యూటిఫుల్ అండి. ఉషాశ్రీదేవి గారు ఒక మెసేజ్ పంపారు. ఈరోజు శ్రీమతి నీరజా గారు ప్రసారిస్తున్న కార్యక్రమం ఎంతో అభినందనీయం. ఉదయం లేచిన వెంటనే కాఫీ కోసమై ఫ్రిడ్జ్లో పాలు, మిగతా సామాగ్రి ఉండి చేసే ఓపిక తీరికగా ఆస్వాదించే సమయం, చెంతనే బ్రతుకున బ్రతుకై మనసున మనసై ఆత్మీయతకు మారురూపమైన సహచరి లేదా సహచరునితో కాఫీ టైం మనకి ఐశ్వర్యం, కృతజ్ఞతాభావ సమ్మేళనం అని నమ్ముతున్నాను. ప్రతిరోజు బహువిధాల లోపలే మన అదృష్టాన్ని ప్రశంసించుకుంటూ ఇంత మంచి జీవితాన్ని మనకిచ్చిన తల్లిదండ్రులకు సదా కృతజ్ఞతాభావంతో మెలుగుతూ, మనకి భగవంతుడి ఇచ్చిన పిల్లలను ప్రేమాస్పదమైన కారుణ్యమూర్తులుగా తయారు చేసే బంగారు అవకాశం కలిగినందుకు సదా కృతజ్ఞతాభినందనములతో ప్రతిరోజు బంగారు అవకాశంగా మలుచుకునే స్ఫూర్తిని కలగజేసే ఇటువంటి చక్కని థీమ్ తలపెట్టినందుకు నీరజా గారికి అభినందనలు. థ్యాంక్ యూ అండి ఉషా గారు దట్ వాజ్ వెరీ వెల్ సెడ్ ఎవ్రీ డే మన మన దినచర్యలో ఉండేవి అన్నిటికీ మనము అప్రిషియేట్ చేసుకోవాలి ఇది ఈరోజు మనకి ఉండడం ఒక కాఫీ తాగడం మన మనం మన ఫ్యామిలీతో కూర్చుని స్పెండ్ చేయడం అన్నది ఎంత విలువైనవో ప్రసన్న గారు ఇంకొక మెసేజ్ పంపారు I would like to appreciate Saujanya Garu for the amazing support she gives to everyone. Radha Kirangoli for organizing amazing events and supporting all the women entrepreneurs and Sridevi for entertaining people with her amazing voice. That's beautiful. Thank you, Prasanna Garu. Message from Jyoti Lulla Garu. I would like to appreciate my dear friend and neighbor Tara Vardhan. Who has been a constant source of love and support for over 10 years, whether helping my family while I'm away, sharing her comforting rasam when I'm unwell, or checking in as my Sydney mother. Her kindness never goes unnoticed. Thank you, Tara, for your unconditional care and friendship. Wow. చాలా అదృష్టవంతులు జ్యోతి గారు మీ నైబర్ అయి ఉండడం మిమ్మల్ని ఇంత బాగా చూసుకోవడం మనకి మనం ఇంత దూరం వచ్చాము ఇండియా నుంచి మనకి మన పక్కన ఎవరన్నా ఇలా ఉండి మనతో ఫ్యామిలీ లాగా ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో అది అది చాలా అదృష్టం కూడాను కోడూరు రామ్మూర్తి గారు ఒక మెసేజ్ పంపించారు శుభోదయం శ్రీమతులు నీరజా నంబూరి లక్ష్మీ దంతుర్తి గారులకి మీరు ప్రసరణ అంశం నూతనంగా శ్రోతలకు శ్రోతల మనసుకు నచ్చే విధంగా ఉంది నా జీవితంలో స్ఫూర్తినిచ్చిన తోడుగా నిలిచిన సహాయపడిన మనిషి గాన గంధర్వుడు దివంగత శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఈ విషయం చాలామందికి తెలుసు బాలు నేను ఆత్మీయంగా మణి అని అంటాను మా శరీరాలు వేరైనా ఆత్మ ఒకటే బాలుకు ప్రపంచం అంతటా అభిమానులున్నా ఆయన హృదయంలో నా స్థానం పదిలంగా ఉంది ప్రతిరోజు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజెస్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఇద్దరం సంపర్కంలో ఉండేవాళ్ళం ఎన్నో విషయాలు పరస్పరం చర్చించుకునేవాళ్ళం ఇద్దరూ కలిసి ఎంతోమంది బాధితులకు గుప్తదానాలు అన్నదానాలు ఆశ్రమాలకు సహాయం చేసేవాళ్ళం సనాతన ధర్మం పరిరక్షణ సేవలో నేను చేసిన 5 దేవాలయాల జీర్ణోద్ధరణ నూతన నిర్మాణ కార్యక్రమాల్లో బాలు నాకు చేదోడు వాదోడుగా అండగా నిలిచారు ఎన్నో విధాలుగా సహాయపడ్డారు ఎస్పి బాలు స్నేహానికి ప్రతిరూపం నా మణి నా ఆత్మాభి రాముణ్ణే నేను ఎన్నటికీ మరవలేను బాలు కుటుంబ సభ్యుడిగా నన్ను ఇప్పటికీ ఆదరిస్తున్నారు అదే నాకు కలిగిన జీవిత సౌభాగ్యం థ్యాంక్ యూ అండి రామ్మూర్తి గారు ఇప్పుడు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి మనం లేట్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్స్కి ఒకసారి అడ్వర్టైజ్మెంట్స్ వేస్తాను

0: looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-757-20 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
1: ఇప్పుడు ఇంకొన్ని వాల్ ఆఫ్ అప్రిసియేషన్లో మెసేజెస్ ఇంకా ఇంకా రెండు ఉన్నాయండి. అరుణ చంద్రాల గారి మెసేజ్, చిన్నప్పుడు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గోదావరి ఒడ్డునే పాపికొండలలోని పేరంటపల్లి గ్రామంలో శ్రీ రామకృష్ణ మునివాటం అనే ఆశ్రమం ఉండేది. అక్కడ బాలానంద స్వామి గారు ఉండేవారు. స్వామీజీ ఒక కథ చెప్పి ఎవరైనా మళ్ళీ చెప్పండి అన్నారంట, అంతే అది తిరిగి చెప్పండి అన్నారంట. అందరికన్నా చిన్న అయినప్పటికీ ఆవిడ అప్పుడు 6 ఏళ్ళే అంట, అంత చిన్న వయసులో కూడాను ఆవిడ మళ్ళా అది దాన్ని చాలా క్లియర్గా డిక్టేషన్తో చెప్పగా ఆయన విని స్వామిగారు నన్ను ఆవిడ్ని ధైర్యం గల తల్లి అన్నారంట. అలా అని ప్రశంసించారు. ఆ చిన్న ప్రశంస ఆవిడ జీవితంలో ధైర్యంగా సమాజ సేవలో ముందుకు దూసుకుపోవడానికి నాంది పలికింది. నెక్స్ట్ డే ఒక 100 డివోటీస్ దే స్టార్టెడ్ క్లైంబింగ్ ద మౌంటైన్ వేర్ బాలానంద స్వామి హ్యాస్ డన్ తపస్య. అవుట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 4 అడల్ట్స్ అండ్ మైసెల్ఫ్ 6-year-old మేడ్ ఇట్ టు ద టాప్ వెన్ మై మదర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వర్ వరీడ్ అబౌట్ మై సేఫ్టీ. స్వామీజీ అపరెంట్లీ రీఅష్యూర్డ్ ఎవ్రీ వన్ దట్ అరుణ తల్లి ధైర్యం గల తల్లి, షీ విల్ రిటర్న్ టుమారో అండ్ అదర్స్ అన్నంత అన్నారంట. ఆవిడ అంటున్నారు, ఐ ఫీల్ సో బ్లెస్డ్ అండి అని. యా, దట్ ఈజ్ రియలీ చాలా చెప్పుకోదగ్గది. ఆవిడ ఆయన ఆ స్వామీజీ చిన్నప్పుడే ఈవిడలోని ఆ ధైర్యాన్ని గుర్తించారనుకుంటా, అప్పుడే ఆయన చెప్పేశారు. చాలా అదృష్టవంతులండి. సారథి గారు వెబ్సైట్లో అప్లోడ్ చేయలేకపోయారంట, అందుకని ఆయన రెస్పాన్స్ ఇచ్చారు క్వశ్చన్కి. ముఖస్థుతి కాని ప్రశంసలు నిజమైనవి. నువ్వు స్కూల్ ఫస్ట్గా రావాలిరా అనే మా రామారావు మాస్టర్ రోజు క్లాసులో చెప్పే మాటలు నిజంగా అది సాధించిన తర్వాత తెలిసింది నాపై ఆయనకి ఎంత నమ్మకమో. నేర్చుకోవడంలో ఉన్న శ్రద్ధకు ప్రశంస అని ఎప్పుడూ రుణపడి ఉంటాను ఆయన్ని. వా, వెరీ బ్యూటిఫుల్ అండి సారథి గారు. చిన్నప్పుడు మన టీచర్స్ చెప్పిన ఎంత ఇంపాక్ట్ అవుతున్నాయో, అది గ్రోత్ మైండ్ సెట్ అనుకుంటా అదే. థ్యాంక్ యూ. ఇప్పుడు నిలయంలో సమయం 9:31. మీరు ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని రేడియో 2000 ఎఫ్ఎం 98.5 MHz తరంగాలపై వింటున్నారు. ఇప్పుడు 2 ప్రకటనలు ఉన్నాయి, ఆ తర్వాత మనం వార్తలు డీటెయిల్డ్గా మనకి లక్ష్మీదంతుత్తి గారు చెప్తారు.

0: సారీ అండి ప్రకటనలు లేవు ఇప్పుడు న్యూస్ లక్ష్మీ దంతర్తి గారు న్యూస్ చెప్తారు
1: తెలుగువాణి శ్రోతలకు నమస్కారం మీకు వార్తలు అందిస్తున్నది దంతుర్తి లక్ష్మి విద్యార్థుల ఆందోళన
0: సారీ అండి ఒక్క నిమిషం
1: వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్
0: సారీ అండి సైన్ అన్న పోయింది

0: తెలుగువాణి శ్రోతలకు నమస్కారం మళ్ళా మీకు వార్తలు అందిస్తున్నది దంతుర్తి లక్ష్మి విద్యార్థుల ఆందోళన ఘర్షణ లాఠీచార్జ్ ఉద్రిక్తలతో దేశ రాజధానిలో కరవలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష వైఫల్యాలు మరియు పేపర్ లీక్ ఘటనలపై కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు పోలీసులతో ఘర్షణలు జరుగుతున్నాయి ఈ ఆందోళనలో కొందరు నిరసనకారులు రాళ్లురువ్వడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి టియర్ గ్రాస్ ప్రయోగించారు అది ఇది ఎలా మొదలైంది అంటే కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏదో కేసు వివరణలో మాట్లాడుతూ ఈ కాలం పిల్లలు బొద్దింకల్లా మారారు బద్ధకం ఎక్కువైంది అని అన్న మాట పట్టుకుని అభిజిత్ దిప్కే అన్న కుర్రాడు అమెరికాలో కూర్చుని ఆన్లైన్లో కాక్రోచ్ అంటే బొద్దింకలు అన్నారు కదా అనేసి కాక్రోచ్ జనతా పార్టీ అని మొదలుపెట్టి అభ్యర్థులను ఆన్లైన్లో జాయిన్ అవ్వమండటంతో లక్షల్లో యువతరం చేరారు వాళ్లలో చాలామంది పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ వాళ్ళు ఉన్నారని వార్తలు అనుకోండి ఇంతలో నీట్ పరీక్షలు అవ్వడం పేపర్ లీక్ అవ్వడం ఆత్మహత్యలు జరగడంతో సోనం వాంగ్చుక్ అన్న వ్యక్తి నిరాహార దీక్షకు దిగడంతో ఈ సీజేపీ పార్టీ యువతతో కలిసి వచ్చి 20వ తారీఖు మొన్న జూలై 20వ తారీఖున జంతర్ మంతర్ వద్ద మార్చి చేయడానికి సాధన చేస్తున్నారు అప్పుడు మామూలుగా అయితే అంత చెప్పుకోవడానికి ఏం లేదు కదా అక్కడ విద్యార్థులు తప్పించి అక్కర్లేని పార్టీ వాళ్ళు చేరి శాంతియుతంగా జరగాల్సిన ప్రదర్శన హింసాయుతంగా చేశారు దాంతో అఫ్కోర్స్ అది ఇంకా గొడవలు ఇంకా నడుస్తున్నాయనుకోండి కానీ ప్రభుత్వం దిగి వచ్చి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను మానిపించి విద్యార్థుల కొన్ని కోరికలు తీర్చడానికి ఒప్పుకున్నారు ఈ సందడిలో సడేమియా నీట్ పరీక్షలు మళ్ళా పెట్టడం అందులో రిజల్ట్స్ రావడం పరీక్షలు పాస్ అయిన వాళ్ళు సంబరాలు చేసుకోవడం కూడా అయిపోతుంది ఈ నీట్ పరీక్షలు ఫెయిల్ అయ్యాయని కొంతమంది గొడవ చేస్తుంటే మొదటిసారి పరీక్షలో బాగా రాయలేదు కదా అని రెండోసారి వచ్చిన పరీక్షని ఉపయోగించుకుని మంచి ర్యాంకులు సంపాదించుకున్న వాళ్ళు వచ్చేసారు పైకి ఏది మంచి ఏది చెడు తెలియదండి అందులో మనకంతా ఇప్పుడంతా సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్లో ఏది కరెక్టో కూడా తెలియదు కానీ విద్యార్థుల వివరం సోషల్ మీడియాలో చూస్తుంటే మాత్రం చాలా బాధాకరంగా చాలా బాధాకరం అది విషయం ఇంకా మనకి రాను రోజుల్లో వాళ్ళదంతా తేలుతుందని అనుకుందాం ఇంకాను ఇప్పుడు నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ స్క్రైరూట్ చరిత్ర భారతదేశ అంతరిక్ష చరిత్రలో ప్రైవేట్ రంగంలో తయారైన తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగాన్ని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ జూలై 18, 2026 విజయవంతం చేసింది శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం ఘన విజయం సాధించింది ఇది శ్రీహరికోట వేదికగా జరిగిన మొదటి ప్రైవేట్ అన్నమాట ఇది అది గొప్ప ఇందులో ఈ మిషన్ పేరు ఆగమన్ అమెరికా చైనా తర్వాత ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం సాధించిన మూడో దేశంగా భారత్ నిలిచింది చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థను మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన ఈ కుర్రాడు మన బందర్ కుర్రాడండి నాగభరత్ డాకా స్థాపించారు భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు మీద ఈ రాకెట్లకు విక్రమ్ అని పేరు పెట్టారు వీరిద్దరూ క్రితం ఇస్రోలో చేసి వీళ్ళు ప్రైవేట్గా స్థాపించి ప్రైవేట్గా ఇచ్చేశారండి ఇది ఇంకా మన ఇంకా ముందుకెళ్లాలని ప్రైవేటుగా ఇంకా మన దగ్గర నుంచి ఇండియా నుంచి చాలా వెళ్లాలని మన ఆంధ్ర ఆశిద్దాము వీళ్ళ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉన్నారు వీళ్ళు ఈ వీళ్ళు మొట్టమొదటిదే వీళ్ళ మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్టే విక్రమ్ఎస్ ఇదే సక్సెస్ అయింది సో వాళ్ళకి మన అభినందనలు తెలియజేద్దాం అది ఈ ఆ విషయం పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా ఈ పేపర్ లీక్ గొడవ అయింది కదండి దాని గురించి గవర్నమెంట్ క్యాబినెట్లో బిల్లు తీసుకుని వస్తోందని తెలిసింది పేపర్ లీకులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకు సంబంధించిన చట్టాన్ని సవరించేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్లు సంబంధిత వర్గాల సమాచారం ముఖ్యంగా ప్రశ్నాపత్రాల లీకుల ఘటనలో దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ముసాయిదా బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది ఈ బిల్లును కేబినెట్ ఆమోదించింది అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఆగస్టు 1 ప్రధాని చేతుల మీద ప్రారంభం కానున్న భోగాపురం విమానాశ్రయం భోగాపురం విమానాశ్రయం తెలుసు కదండి వైజాగ్లో 2వ విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది ఇటీవల ఎయిర్‌పోర్ట్ నిర్మాణ చివరి దశ పనులు సైతం పూర్తయ్యాయి. ఆగస్టు 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం జరగనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు శనివారం నాడు స్పష్టం చేశారు. దీని గురించి మన చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజులుగా ఢిల్లీలో ఉండి ప్రధాని గారిని స్వయంగా ఆహ్వానించి వచ్చినట్లు తెలుస్తున్నాయి వార్తలు. భోగాపురం అప్పుడే సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే అనౌన్స్ చేసిన స్కూట్ ఎయిర్లైన్స్ 1వ తారీఖు తర్వాత పెడుతుందని మీకు అందరికీ తెలుసు కదా. ట్రావెల్ ఏజెన్సీలో మాకైతే ఇంకా రాలేదనుకోండి, కానీ ఆగస్టు మొదటి వారం నుంచి విమానాశ్రయం మొదలవుతుంది పూర్తిగా అన్నట్టుగా తెలుస్తోంది. తెలిస్తే ఇంకా మళ్ళీ వార్తల్లో మనకు వస్తాయి మనకి ఎలాగోను. ఇప్పుడు తగ్గుతున్న బంగారం వెండి ధరలు ఎట్ లాస్ట్ అదొకటి అవుతోందని అనుకుందాము, జరుగుతోందని. ఎంత తగ్గింది అంటే పెద్ద నాకేం కల్పించలేదు, కానీ వాళ్ళు అన్న ప్రకారం జరుగుతోంది. దేశీయంగా బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధర 2000 తగ్గుముఖం పట్టి 147,000 చేరింది. వెండి సైతం కిలోకు 5000 తగ్గి 224,000 చేరింది. గరిష్టాల వద్ద ట్రేడర్ల లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 2 లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయని అనలిస్టులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 10 గ్రాముల పసిడి ధర 148,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ $4,063 వద్ద ట్రేడ్ అవుతుండగా వెండి ఔన్స్ $58.58 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా బంగారం కొనుగోళ్లు నెమ్మదించడంతో వీటి ధరలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని తెలుస్తున్నారు. వైరల్ అయిన ప్రధాని మోడీ గారి ట్వీట్ మెసేజ్. ప్రధాని నరేంద్ర మోడీ July 23, 2026 ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నీట్ పేపర్ లీక్ అంశం దేశవ్యాప్త విద్యార్థుల ఆందోళనలపై ఆయన స్పందిస్తూ ఈ ట్వీట్ చేశారు. ట్వీట్ ముఖ్య వివరాలు, దేశ యువత సంక్షేమం భవిష్యత్ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు అని మోదీ పేర్కొన్నారు. పేపర్ లీక్ నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. యువత భవిష్యత్తుకు హాని తలపెట్టే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ ట్వీట్ బాగా వైరల్ అవడంతో నిన్న రాత్రి మరలా యువతకి ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు మోడీ గారు. ఇవ్వండి ఈ వివరాలు ఈనాటికి. వచ్చేవారం మళ్ళా కొత్త వివరాలతో వద్దాం.
1: థ్యాంక్ యూ లక్ష్మి. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన ఉంది SVT వాళ్ళది.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం. సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంటి జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 04090795585 పై సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
3: ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన. సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి. ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444. నెంబర్ మరి ఒకసారి 04669168444. పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది. క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. SVT హెలెన్స్బర్గ్ ఇస్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM.
1: మాకు ఈ వారం ప్రశ్న వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈరోజు ఐ థింక్ ఐమ్ వెరీ జింక్స్డ్, అన్ని చోట్ల టెక్నికల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. కానీ కొంతమంది మాకు ఈ వారం అంటే ప్రశ్న అంటే ప్రశ్న కాదు మీ మీ అభిప్రాయాలు అవి షేర్ చేసుకోమన్నాను మీకు వచ్చిన ఒక అప్రిసియేషన్ ఐ థింక్ ఎవరో ఒకళ్ళు ట్రై చేసినట్టున్నారు అమల గారు అమల ఆవల రాలేదు కానీ మెసేజ్ సో సారీ అండి అమల గారు బట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్ మీరు ట్రై చేసినందుకు ఇప్పుడు ఈరోజు మాకు మెసేజెస్ అందజేసో వాల్ ఆఫ్ అప్రిసియేషన్లు పెట్టు అన్ని రకాలుగా మాకు మాకు అందజేసిన ఆర్ మాతో షేర్ చేసుకున్న మీ ప్రశంసలకి చాలా ధన్యవాదాలు మీ ప్రశంసలు మేము మేము కూడా తెలుసుకొని దానిలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇందులో లాటరీ ద్వారా వచ్చిన వాళ్ళ ఆన్సర్స్ వచ్చిన వాళ్ళ రెస్పాన్సెస్ టాక్ బ్యాక్ అన్నిటిలో నుంచి ఒకళ్ళని ఎంపిక చేశాము రాధా కిరణ్ గోలి గారికి వెంట్వర్త్ విల్ వర్ది స్వాగత్ బిర్యానీ $25 వౌచర్ అందజేస్తాము కంగ్రాచులేషన్స్ రాధ గారు సో యా ఇట్స్ అది ఏంటంటే ఒకళ్ళని అప్రిషియేట్ చేసాము అని ఒక సంతోషమైన ఫీలింగ్ మీకు మీకు ఒక అప్రిషియేషన్ దొరికింది అది ఒక సంతోషమైన ఫీలింగ్ మీరు స్వాగత్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తున్నాము ఇప్పుడు తెలుగు అసోసియేషన్ వాళ్ళది తెలుగు వాణిది ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఉంది ఈ ప్రోగ్రాము ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ తెలుగువాణి కార్యక్రమం తదుపరి మంగళవారం రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు సిడ్నీ సమయం ప్రకారం రేడియో 2000 98.5 MHz మళ్ళీ ప్రసారం చేయబడుతుంది దయచేసి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులతో స్థానికంగానే కాక విదేశాల్లో ఉన్నవారితో కూడాను పంచుకోండి మీలో కొందరికి ఈ కొత్త సమయం కార్యక్రమాన్ని వినేందుకు మరింత అనుకూలంగా ఉండవచ్చు మా వాణి కార్యక్రమాలను విని మా ప్రసారకులకు ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు మీరు ఈనాటి తెలుగువాణి కార్యక్రమం మా రేడియో 2000 FM 98.5 MHz తరంగాలపై వింటున్నారు సో ఇప్పటిదాకా ప్రశంసల గురించి మాట్లాడుకున్నాం మన వాడుకలో దాని గురించి మాట్లాడుకున్నాం ఇది యాక్చువల్గా సినిమాల్లో చాలా వింటూ ఉంటాము అన్ని పాటల్లోనూ ఎక్కువగా పొగడుతూనే ఉంటాయి పాత రోజుల్లో మనము మన అన్నమాచార్య కీర్తనలు త్యాగరాజ కృతులు వేమన పద్యాలు అన్నిట్లో కూడా కనిపిస్తూ ఉంటాయి కదా అలాగే మన జానపద గీతాల్లో కూడా మంచి లక్షణాలను మెచ్చుకునే సాంప్రదాయం ఉంది సో ఇది తెలియచేస్తూ ఒక చిన్న పాట వేద్దాం అనుకుంటున్నాను అంటే మన హిస్టరీ కూడా అలాగే ఉంది అని చెప్పడానికి

0: హలో వినిపిస్తుందండి హలో
1: హలో
0: హలో ఎవరో మనకి ఒక కాలర్ లైన్లో ఉన్నారండి హలో వినిపిస్తుందండి నాకు వినిపిస్తుంది సారీ అండి సారీ కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాము ఇప్పుడు ఇందాక లక్ష్మి నువ్వు ఏదో స్తుతి గురించి చెప్తూ ఉన్నావు కదా అది మన శ్రోతలతో పంచుకుంటావా
2: తప్పకుండా నీరజా ఇవి ఇదేంటంటే మన వాళ్ళు అంటే స్తుతులు ఇప్పుడు ఇందాక వేసిన పాట కూడా అలాంటిదే కదా దేవుణ్ణి పొగడ్డం స్తోత్రమే అంటే ఆయన్ని చేసే ప్రశంసే మన స్తుతి అంటాం స్తోత్రాల్లా చేస్తాం అవి రెండు మూడు రకాలు ఉన్నాయి మీకు అది ఎలా అంటే వ్యాజస్తుతి వ్యాజ నింద అని రెండు రకాలుగా ఉంటాయి వ్యాజస్తుతి అంటే స్తుతి రూపమైన నింద పొగుడుతున్నట్టే తిట్టడం వ్యాజ నింద అంటే నిందారూపమైన స్థితి తిడుతున్నట్టే పొగడడం మన రామదాసు చాలా మటుకు ఆయన జైల్లో ఉండి రాసిన పాటలన్నీ అలాగే ఉంటాయి చాలా మటుకు అన్నమాచార్య గారికి అంత కష్టాలు లేకపోవడంతో ఆయనవన్నీ స్తుతే స్వామి వెంకటేశ్వర స్వామి గురించి పొగుడుతూ అమ్మవారి గురించి పొగుడుతూ అంత స్తుతే ఉంటుంది అలా ఉంటాయి ఇవి పద్యాల్లో ఎలా వచ్చాయన్నది నేను రెండు మూడు ఉదాహరణలు చెప్దాం అనుకుంటున్నాను వ్యాజ స్తుతికి ఉదాహరణ పెద్దాపురం ప్రభువు తిమ్మరాజు ఒట్టి లోభి ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలడు దాన దరిద్రుడు ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి అద్దిర శ్రీభూ నీళలు ముద్దియలా హరికి గలరు ముగురందరిలో పెద్దమ్మ నాట్యమాడును దిద్దమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్ అంటే శ్రీహరికి ముగ్గురు భార్యలు శ్రీభూ నీళ వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట పెద్దమ్మ అంటే దరిద్రదేవత అని ఇక్కడ కవి భావం అంటే అందంగా చెప్పాడు రాజుకి అర్థం అర్థకపోతే అబ్బో పొగిడాడు అనిపిస్తుంది కానీ తిడుతున్నాడు రాజుని అది అర్థం అవ్వాలంతేను తెనాలి రామకృష్ణ కవి పేరు వినిపించే ఈ చాటువు చూడండి అన్నాతిగూడ హరుడగు నన్నాతిని గూడకున్న నసురు గురుండవు నన్నా తిరుమల తిరుమల రాయుడు కన్నొక్కటి లేదుగాని కంతుడుగాడే కవి ప్రభువును సాక్షాత్తు శివునితోనూ శుక్రాచార్యుతోనూ మన్మధునితోనూ సరిపోలుస్తున్నాడు అయితే ఈ పొగడ్తలు కండిషనల్ పొగడ్తలు ఎలాగంటే రాజుగారు తమ రాణిగారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే ఎందుకంటే పాపం రాజుగారు ఏకాక్షి అంటే ఒంటికన్ను రాణిగారితో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివి కలిపి మూడు కన్నులవుతాయి కాబట్టి ప్రభులవారు ముక్కంటితో సమానం రాణితో కలిసి ఉండనప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడైన శుక్రాచార్యుడితో సమానం అంటే శుక్రాచార్యుడికి ఒంటికని కదా అలాగనమాట అంటే ఈ పోలిక అన్వర్థం అంటాడు అంతేకాదు ఒక కన్ను లేదు కానీ ప్రభువు సాక్షాత్తు మదనుడేటట ఇలాగా చెప్తూ పొగుడుతూ తిడుతున్నాడనమాట ఇప్పుడు కొన్ని పద్యాలు నిజమైన స్థితి ఎలా ఉంటుందంటే ఎరుగుదువు సకల విద్యలు నెరుగని వివ రెండు కల వేవేన్ వన్నన్ వీర్ పిరికితనంబును లోభము గురుతెరుగవు జగతినెన్న గొవ్వల చెన్న కవిగారు రాజును పొగుడుతూ ఇలా అన్నాడు ఈ ప్రభువుకు అన్నీ తెలుసు సకల విద్యలూ వచ్చును మహావివేకి కానీ రెండే తెలియవు అవి ఏమంటే పిరికితనం అంటే తెలియదు లోభత్వం అంటే తెలియదు పొగట్ట అంటే శీతాకాలంలో గోరువెచ్చని నీటి స్నానంలా ఇలా ఉండాలి అంచేత అది డక్కా కొట్టేసేసి వాళ్ళని పొగిడేసేసి తర్వాత బుస్సని గాలి తీసినట్టు ఉండకూడదు వింటే మనకి వింటున్నా ఇది మనం ఇంకెవరికైనా వాడచ్చేమో అన్నంత బాగుండాలి ఏమంటావు నీరజా
0: షూర్ లక్ష్మి డెఫినెట్లీ చాలా బాగుంది పొగుడుతూ తిట్టడం
2: అదే కదా
0: అది ఒక ఆర్ట్ చెప్పగలగడం ఈ ప్రోగ్రాం మా అందరితోనూ మా ఈ సందర్భంలో మన శ్రోతలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతసేపు మా ప్రోగ్రాం విని మాతో వర్చువల్గా టైం గడిపి మా ప్రశ్నకే ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేసి సారీ కొంతమందివి వినగలిగాము కొంతమందిది వినలేకపోయాము మా టాక్ బ్యాక్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ మా వాల్ ఆఫ్ అప్రిసియేషన్లో ముందుకొచ్చి ఇచ్చి మాతో షేర్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అలాగే ఈరోజు అంటే నా నా వంతు అప్రిషియేషన్ నాతో పాటు నాకు ఇక్కడ చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి ఈ రోజు నాకు సపోర్ట్ చేయడానికి మా హస్బెండ్ నాతోనే ఇక్కడ కూర్చొని పాపం ట్రై చేస్తున్నారు లాస్ట్ మినిట్లో లక్ష్మి రావడము సో చాలా చాలా అడ్డంకులు వచ్చాయి అన్నిటినీ అన్నిటి అన్ని సందర్భాల్లోనూ నాకు అందరూ చాలా హెల్ప్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ ఇచ్చిన వాళ్ళు నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ ముఖ్యంగా నాకు ఐడియా ఈ ఐడియా బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు ఈ ఐడియా గురించి మాట్లాడుకున్న ప్రియా చాలా థ్యాంక్స్ ప్రియా నీకు కూడాను ఈరోజు నువ్వు లేవు ఈ ప్రోగ్రాంలో మనం అనుకున్నది బట్ ఐ హ్యావ్ బీన్ థింకింగ్ ఆఫ్ యూ సో ఈరోజు నేననేది ఏంటంటే డెఫినెట్గా ఇందులో నుంచి ఏదో కొంతన్నా మీరు తీసుకోండి లైక్ రోజు ఎవరో ఒకళ్ళని మీ ఇంట్లో ఒక ముగ్గురిని తీసుకోండి రోజు ముగ్గురులో ఇద్దరు మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు వర్క్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఉండొచ్చు మీ స్నేహితులు ఉండొచ్చు ఎవరికైనా సరే ముగ్గురికి ధన్యవాదాలు చెప్పండి ఆ ధన్యవాదాలు చెప్పినప్పుడు వాళ్ళ చిరునవ్వు చూస్తే మీకు హ్యాపీగా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ గురించి నేను వాల్ ఆఫ్ అప్రిసియేషన్ గురించి నేను అందరినీ అడుగుతూ ఉన్నాను ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోండి నేను అనౌన్స్ చేస్తానని ఒక వాట్సాప్ గ్రూప్లో ఇలా పెట్టేసరికి అందరూ సడన్గా ఒకళ్ళనొకళ్ళు అప్రిషియేట్ చేసుకోవడం మొదలుపెట్టారు అంటే నాకు అనిపించింది మనం థియరీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ ప్రాక్టికల్గా అయిపోతున్నాయి అనిపించింది అసలు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే ఆ రోజు యాక్చువల్గా చాలా కేయోటిక్గా ఉండింది నాకు ఆ రోజు బిగినింగ్ ఆఫ్ ద డే ఆఫీస్కి లేట్ అవుతూ ఉన్నాను అంతా ఏదేదో అవుతూ ఉండింది అండ్ వీళ్ళందరూ ఒకళ్ళొకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటుంటే అనిపించింది వాళ్ళ వాళ్ళ జీవితంలో యాక్చువల్గా ఈ మాట రేస్ చేసినందుకే ఇంత ఎఫెక్ట్ వచ్చింది అంటే కనీసం దీని గురించి ఇంతసేపు డిస్కస్ చేసుకున్నామంటే ఐఎమ్ హోపింగ్ ఏదో చిన్న మార్పులు డెఫినెట్గా మనం చేస్తామని ఆ మార్పులు ఏంటంటే ఒకళ్ళు ఇచ్చిన మీరు ఒకళ్ళని అప్రిషియేట్ చేయండి వాళ్ళు ఇచ్చిన ప్రశంసకి మీరు థ్యాంక్ యూ చెప్పి గర్వంగా ఫీల్ అవ్వండి అదే నేను మిమ్మల్ని ఈరోజు కోరుకుంటున్నాను
2: అంటే నిర్జ ధన్యవాదాలే చెప్పక్కర్లా వాళ్ళ కేసు చూసి ఒక నవ్వు ఒక తల ఊపి జస్ట్ ఒక చెయ్యి చూపించి చిన్నది మనం ఏం నుంచి మాట్లాడక రోడ్డు మీద వెళ్ళిపోతూ ఎవరిని అప్రిషియేట్ చేయాలి ఒక్కొక్కసారి ఆగలేము కానీ వాళ్ళు గమనించేలాగా మన కన్ను కలిపి ఒక్క నవ్వు నవ్వినా అదే అదే చాలా గొప్పగా ఉంటుంది
0: అవును లక్ష్మి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఇలా మంచి కార్యక్రమంతో నెక్స్ట్ వీక్ మీ ముందుకు రాబోతున్నారు చంద్రశేఖర్ రాఘవరాజు గారు ఆయన టాపిక్ ఇండియన్ క్లాసికల్ డాన్స్ మేము ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటామండి చంద్రశేఖర్ గారు మీ ప్రోగ్రాం గురించి